గారి గారి ధరి ధరి ధరి ధని సాని సాని సాని అన్నయ్యా మాగరి దని దబమ గారి దని దబమగ రీతని దబమ పద చేత గారి గరి గరి గరి గని సరి సరి సరి సరి సరి దాని సని సని సని సని అన్ని